గరి మంచిదైన పాటి బంగ్ల చిన్న దుర్బినిత ఆయన కత్తి మౌజు మనకి అగే చౌపటిచ్చ వాళ్ళు వరి మాన్ తచ్చి గర్ది భారీ భేళ పూరి గండెరి వారతి అని కమల నెహ్రూ పార్క్ వరి కాలేజ్ పూరసారి భారీ